0: ఇషా సువానే కురంత
1: కొబ్బల
0: దివేహి బహుగా సుకుం కురే వేయ కుర్తాకి కొబా
2: అలిఫు సీను నూను తా షవియన్
0: రంగళు ఫెంవెరుం ఎమ్మె మ్యాక్ కొబ్బునాని కిహినే
2: నానే ఫుల్ ఫిల్లెవు
0: వరర్ రంగళు వెహేతా ఫెన్నిగు మేబునుమ కి కొబా
2: లిబె ఫుర్సత్ గె బేనుం హిఫు మడు కొబ్బల కి కురం కురా సువాలత్ తమి
0: మి తయారువని దివేహి ఎఫ్ఎం గెనస్తే షవియని ప్రోగ్రామ
2: షవియని ప్రోగ్రామే దివేహి బహుగా సువాలు అన్న ಕೊಂಗನ ಕೋ ಅಣ್ಣನಿ
0: ಕೊಮ್ಮೆ ಹುಕುರು ಅದಿ ಹೊನಿಹಿರು ದೋಹೆಗೆರೆ ಅಗ್ಗಡಿ ತಿರಿಹುಗ
3: ಶವಿಯಾ

0: guest RJ.
1: కురియం మీదని గెస్ట్ ఆర్జే గెస్ట్ ఆర్జే మీ ప్రోగ్రామ్ ఆకి ఇక మీరే కురియం మీదని సద్దాం
2: అది అవును యూసుఫ్ ఇబ్రాహిం
1: యూసుఫ్ కోబా ఈదు హమ బహుమతి వమ్ము మీ అన్న
2: ఈదు హమ బహుమతి వమ్ము మీ అన్న నేను
1: వర
2: క్యారీ వెజ్ హమ ఈద రఫ హమ దేవేతో మీ బదని అవ మీ మాయల తురు నిమ్ మాల హదింగ్ ఉమ్మీద్ కురు ని హమ ఫర్ బొడు ఇద కిసం వర ఫోర్ ఇద దగిన్ దాణ ఈద గుత హమ ఫాహ కురు వెనిగే ఫస్ట్ వర పులి వర బింగ అల వర ఫుగసం
1: కంకం హమ మీ దిమ దిమాలం ఎబ ఫెనే వర కంకం కోరం తయ్యార్ ఓమం అన్నత దెగమ మీ హర్మం మేం వా దెక్కుము ఒరే హమ బ్యావరిన ఫుర్సత్ దేవేతో బదని అనిక కేషమ ఇతురు బ్యాయక గొలి పురి అస్సలాము అలైకుం కొమ్మే సెబ్బేకు వాన తికమ స్కూరం
2: మరిత వర్ గద మిహికె కేగిన్ రైట్ కొల్దా మి హమి దో మరిత ఆ
3: ఎహి మాషాల్లా లోకయ్య దై
2: పెను కురే వేన కురే వేన వర రంగలు ఆగి గత గసింగె
3: ఆదే ఆదే
2: కో మిరే కొంక మతి దే
3: మిరే దే ఉల్లాలి హమ ఇందెం కొంబరస్ కు దినవా హసదక్ కేల మదే నిదో నే ఆర్మన్ న బావరే కాల పొర్గురా వంగొత్తో బలేవ
1: మీరే ఆహారం మౌలుగుతుకమి వాదక్కని మీ ఈదు కంతకా గొలే గుతుం కొబా హయ్యే ఈదుగా ఎమ్మె ఫిలా హున్న హదానకి ఎమ్మె వరుగత హదానకి నోత ఈదుగా కొరవును ఎమ్మె హదాను ఫిలువా దతికమకి
3: ఎమ్మె హదాను ఫుహెలెన్ దతికమకి మరిత దియ్యో ఈదు కులెం వెగె బొడుబెర్ జహా తనక
2: అస్తా
3: ఏగ ఏగ బ్యావెర్ హదం వెగెన్ దియ అట్టై కి వెసె కాలె మీహె వీవ దియ గొస్స ఏ ఐరుగ మమ్కియో గస్ దనకు ఆదేవుని దెమ్ముడి హెదుముగా హిపాపె హురి హురి హా బంకియో పెట్ట ఏ హెదుంత ఏ హెదుం బ్యాలేవ అనెక్యావ స్మిద్దియ వస్తే ఆయుర్గా మరిత ఫిరిమి హా హురి ఏ బంకియో పెట్ట హెదుము నట్టవేవ మరిత ఎదుమతిగ భాట్టా దీగ
1: కోడి
3: కోడి కోడి పురి కోడి అన్నాని ఎగోతంగా దువస అన్నని వరం పెట్టు
2: ఎక్కి రసగ ఎక్కి గొత్తం మీకు ఎందని ఏం ఉంది కోడి కుళివరు తిరసుగ మీకు ఈయన బా ఉన్నాను అస్తు
3: మీ మీ పునదుగా ఉన్నాని సింగవరు మేము తింకోటి లేదే మీ අනෙන් අනෙන් අවර මෙදවස් මිහුන් නෙනේනි හැම රීත් කරදස් හුන් හදේ හුන්න කෝඩි දැන් අනෙත් දවස් මිහුන් හැම පලොන් හදේ හුන්න කෝඩි මෙරක හුන්නානේ
1: ඒ අනේ ඒ කෝඩි හිපෑගෙන් හැම දුබ්වානේ එබැයික අවශ්‍යකත නෝනි එහෙන් අවත්තක ස්ථාන
3: නෝනේ නෝනේ හුරිහා තක මුල් රස්ද හුරිහා කෝඩි බෙස්දානේ
2: හරි හැමනස් වෙන්නකොත මේ ගෙන්දනේ එහෙනම්
1: එද්දුව හුත හැම තින් කෝටි විශ් නිකුණානේ නෝනි ඒකි දොස් තින් බහාලා ගෙන්ත ඇති නෙරෙමුන් දානේ
3: මුර තමයි දුදුග නිකුණානේ පිරිහෙනු
1: හා
3: දෙවන දැන් පිරිහෙනු ජහානේ අංහෙනුගේ බෝලිය මිරසුග මිහාර කුලේ ගොණෙයි
1: හා
3: දැන් අංහෙනු නිකුණානේ දෙවනයි දුදුව දෙවනයි දුග අංහෙනු කෝටි කුලිසා අනෙක් පිරිහෙන කුබලෙ ජහානේ එදෙන් ඒ කෝඩික කුලවර වෙනිමුන්
2: එහෙමනේ දෝ
1: කවා මේ ලවයේ අර වෙන දහාද වෙන්නේ දවයේ දැන් ලවයේ දහාලන්
2: කොල්ල වෙච්ච දහාලන් දෙන් හැම කොල්ල වෙච්ච දහාල් දෙන්නේ මිරේ
3: ආම ජහලම් විරංගලෝ හැමරීටි ඒකල නැෆර් දෝකෝගේ ආම අසල්කට රීටි ලවයි
2: ආ නැෆර් දෝකෝගේ වර බඩු සපෝටර් කේ මේ මරිට කේ හැම නැෆර් දෝකෝගේ ලවයි හැමරීටි ලවයි ගිනස් තියන මිරේ ඉලක් කරවි තියන් මේ
1: හාස කොල්ලානන්ත
3: හාස කොල්ලානේ ආම තිය දෙකුලින් නාස සමාය ආස දැන් අඩුගේ ටීම ආස FM ගහම ෆුල් ටීම
1: ලංගල් ඕල්මන් ටීම එක පරාතුම වර බඩු ශුක්‍රියා
3: කොම්ප්‍රස් නමුනා කොම්ප්‍රස් ටීම හැම හුරිහා වේකලුන්න කමලුන්න
2: ආ ලංගල වර බජට් එක එදෙම මිරේ හැම වකිව දානින් ඈ ලව ජහල් දෙන ඉර
3: වරන් උපාවෙජ්ජ ටික පුදි නදිමාවින්
1: ආ ඕල්මන්ස් වරන් උපාවෙජ්ජ හැම මරිට දෙමාවින් වර දොස් කොල්ලා හැම කාලකටක බද්දල් වීම හැම වර බජේ රේකන් එදෙම වකිව දාන ස්ලාව දෙක
3: බජේ රේකන් එදෙම

0: Guest RJ. గడింగ్ అగ్గడి ఫన్సాస్ కొరియో మీదని గెస్ట్ ఆర్జే మీ ప్రోగ్రామ్ కా నన్నోడుకున్న ఫుర్సత్ ఏమంతరి ఉన్నానే పిఎస్ఎంఏ వదెఫ డిఎఫ్ఎం 91 నంగవా ఫహమ మీ నన్నోడుకుర ముంగెందంవి మీరేగే మౌలోగ్గుతుక వాహదక్కవ మీదని ఈదుగే హదాంతకా గొలేగుతు ఈదు వర క్యారియర్గే బహుమతిగే మీరు అన్నని హమ ఈదుగే ఎకి ఎకి హదాంతకా గొలే వాహకత మీరే దక్కవ మీదని ఎసొక్కొబ మీ ఈదుగా అస్తు మీ కీన కీన గానీ అని తీరసొక ఫెసు ఉండని
1: ఈదుగా హమ అవర మజాకు హమ దోస్ ఫసాని ఫుర్తమస్ దెన్ ఈదు ఫసాని ఈదు నమాదు దెన్ హమ ఈదు సాయ ఉన్నాను ఇంకే దెన్ బొడు ఇది నమస్ వర కులగదొక ఫాహ కురాషె మాడు హక ఇంకే హమ వర కులగదొక దెన్ ఇగ తీర హమ ఫాహ కులదాన కోడి కులివరుగే వర తఫాత్ కమే ఓవే ఇంకే కోడి అగుకిం కోడియా గుడిగెన్ ఉన్న కులివరే మీ కోడి అగుకిం కిదె మీ హమ వర తఫాత్ కమే గొసొక యూసుఫ్ ఫాహ కులం బేనుమని మీదే హమ వర దిగు ఎక్కడి డ్రామాయ్ దెన్ హెమ హమ ఎగత తీగితేనే కొమ్మె బెఫ్లీకి సున్నాను కన్నా మీ ఫత తఫాత్ కంకం హమ తీఫ్లంగి రడ్డు హమ ఈదా గుళి ఫొరి ఫోని హనంతకి హున్నాను కమ అవునే మీదే బదని హెమ హమ హిస్సా కొరమ దా వేను
0: అనికేస్ బ్యారిక గుళి ఫొరి యూసఫ్ కోవాలి
1: అస్సలాం అలైకుం
2: వాలైకుం సలాం
1: ఆయంత కోవా కిన బహాల వాల్
2: దంగరు యూసఫ్ కినే
1: అల్హమ్దులిల్లాహ్ వర దంగరు గిరావ్ కరువేతింగే
2: సద్దా ముస్కినే
0: ఏ వర దంగరు ఆయంత కోవా మీ మీరే సమ కొద్ది బిస్కోదా సయాత్
1: ఎంతకో వర అనే తఫాత్ మౌలిక మీరే హరం వాహకదకం మీద నింగే దెన్ ఈదకి హమ హర్మిన్న అన్న హమ వర హాస మునాస్పతి హెన్ను ఈద గుళిఫ హున్నాడు తోని హందాంతకి కొమ్మె మిహికి వేసి ఏమ మిఖాల కొమ్మె హందానకి దెన్ హమ హితు ఫిలువాలం దతి కమే హమ ఏమి ఎగుతు ఎంతు హయాతు హమ సొఫహే కేల్ దేమే నికన్ ఈదా గుళం హురి సొఫహే తఫాతు కమే వి ఒతియా
2: పుడైరు బినే దసిన గాతన దాహన వన్ మమ్మయ ఇకొ మమ్మయ ఆది హెం కొక్కొల్ కాస్కొ అది అవగల్ మే రెస్ బదాని ఉద్దండి వెసి ఫాగి
1: అస్త తీహమ
2: బా కొక్కొల్ హి ఫాగి దాని
0: ఏకి కొర్ కొక్కొల్
2: దాని వాలి వెసి ఫాగి ఉద్దండి బోం దుకే కం కొర్ కర్ మే వాలి గెల్ నుకెన్ దని హమే హుంగినే తనక వాలి గెల్ దసను వన్ కియా హదే ఉద్దండి కొట్టాగి హిసాగిన దాని ఇదే ఉంటండి బో మొడి మగుమ తీగ చూడాను ఉంటండి ఇక బో కదండి
0: ఏ అని బిలెద్దఫి నగం నగమం ఉద్దండి బొమ్మ దెమసిక్క ఎఫ్ఆర్ఆత కురియతాను
2: ఎన్యూ బిలెద్దఫ నగాని దెన్ అడుగడుపుని ఎమిహుం ఎక్కిహాదవతం అడుహము ఉద్దండి బో
1: దెన్ వర తఫాత్ కవ తిఫాహ కొల్దింగే ఉద్దండి యా ఈదా హెమ వర బడు గొలిఫతాం మెతి సద్దాం
2: ఆ ఉద్దండి గడగెన్న మొస ఉద్దండి హోదాను గొడు ఈదా గేగ ఉద్దండి నిసస్
1: తఫాతు మజా కమే మీ అమ దిమాయ్ ఫవేతో ఈదుగా దెన్ బిలెద్దఫి నగాయరు దెన్ మీ కియా లవతక గుళిగిన దెన్ వర తఫాతు లవలవ హ బై రషుగ బై తఫాతు వర తఫాత్ లవలవ మీ కియని దెన్ బై ఫర అల్మి రషుగ మ వాను వ నేగె లవదస్ కియా కే ఏ కియని కీ కే కంగి గే నమస్ ఏ బునాయ చిన్ నేగె మీ ఇక బిలెద్దఫి నగాయరు మీ కొంక లవతక గామ కొమ్ మీ ఇవెని
2: దెన్ అలు గల్ల ఇసి వేది కొత హ వాను వ నేగె కహనో అది దెన మరు రేతే రే గయ మీ హుసిం బరాయ గే దఫి హుం మెసి కేని మాగె నో యన్నని గడి గ వను వేర కనుని కున్న దెన్ ఏగె
1: కేమ బేను కురా నే దుఫా సామాన మి కాచి సచి
0: మరి తో మి లవే జహాల విదా కొల్ల జహాలన్ జహాలన్ జా
2: నోడి ఇతి లవే జహాల
0: రే ఇతి లవే తో హాస కొదాన అంత
2: ఇ దేకు దిన సెం మిగడి గడు హంత గుడి హకు దిన
0: ఓకే మమ వర పడ శుక్రియా ఇది వగుత కొల ఇంగే వర బాజే రేగడ కంగే దేం
1: వకి వేదానికి వర ఫైట్ బద్దు దిం
2: අනිත් කෙනෙකුට රෝපාවෙන්නේ.

0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహెర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.